ఆత్మదేవతా సర్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య ప్రాణపతి గౌతమ శ్రీ సీతారామచంద్రప్రభు భగవద్

0: carità, non torno,
1: దేవదేవోత్తమదేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేదవేదాంత వేద్య పురాణ పురుషోత్తమ శ్రీ సీతారామచంద్రతో భగవద్గీత ప్రియ భగవద్గీత సేవామవధారయ
0: పంచదశోధ్యాయ పురుషోత్తమ యోగ హే భగవాన్ వాచ ఊర్ధ్వమూల మదశ్చా కామస్వత్తం ప్రాహురవ్యయం ఛందాంతేశ పరాణి యత్తం వేద సవేదవిత అజస్తోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ ప్రవృద్ధా విషయ ప్రభారాః అజస్త మూలాన్యన సంతతాని కర్మానుబంధి విమనిత్య లోకే రూపం అధ్యేతత పడప్యతే నాంతో నచార్జున్న శతం ప్రతిష్ట అశ్వత్థమైన విరోధమూల మదంగ శాస్త్రం ప్రవేశించ